జివల్లరి విరాజమాన మూర్ధని ధగ ధగ ధగ జల లలాట పట్ట పవకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతి క్షణం మమ ధరాధరేంద్రనందిని విలాస వందు వందుర స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరోధ్వ దుర్ధరాపదే క్వచిద్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటా భుజంగ పింగళ స్ఫురత్వనామని ప్రభ కదంబకం కుమత్రభ పరిప్త దిగ్వదోముఖే మదాంద సింధుర స్ఫురత్వ గుత్తరి అమేదురే మనో వినోదమతభుతం బిభర్తు భుర్త భర్తరి సహస్రలోజన ప్రవేత్య శీసలేఖ శేఖర ప్రసూల దూలి దోరణి గ్రిపీర సంగ్రిపీఠభూ భుజంగయ జమాలయ నివట్ట జాట జూటక శ్రియై చిరాయ జాయతం చకోర వందు శేఖర లలాట్వ చద్దర జలస్తనంద్రయ స్ఫులింగ వాణి పీత పంచ సాయకం నమన్ నిలింప నాయకం సుధామయోఖలేఖయ విరాజమాన శేఖర మహాకపాలి సంప్రతి శిరో జటాలమస్తున కరాల వాళ్ళ పట్టిక ధగద్ ధగద్ ధగద్ జల ధనంజయ హూతి క్రీత ప్రచండ పంచ సాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనేక శిల్పిని తిరోచనే రతిర్మమ నవీన మేఢ మండలి నిరోధ్వ దుర్దుర స్ఫురత్ కుహో నిశీనీతమ ప్రబంధ కంద కందర నిలింప నిర్ఝరీధర స్తనోతృకి త్రిసుందర కళా నిదాన వందుర శ్రియం జగద్దురందర ప్రఫుల్ల నీలపం గజ ప్రపంచ కాళిమా ప్రభావలంబి కంఠ కందరి రుచి ప్రబంధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం అఖచ్చిదం గజచ్చిదాంద కచ్చిదం తమంత కచ్చిదం భజే అకర్భ మంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభమాన్ మధుప్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకంతకం తమంతకాంతకం భజేత్ జయద్్రద బ్రవిద్ భ్రమద్ భ్రమద్ భుజంగమస్వసద్ వినిర్గ్రమత్ క్రమత్ ఫురత్ కరాల బాల హవ్యవాట్ నిమిద్ధి మిద్ధి మిధ్వన మృదంగ తుంగ మంగళ ధని క్రమ ప్రవర్తిత ప్రచండత తాండవ శివ త్రిసద్ విచిత్ర తల్పయోర్భుజంగ మౌతిక స్రజోర్గరిష్ట రష్టలోష్టయో సుహిత్ విపక్ష పక్షయో త్రినారవింద్ర చక్షుసో ప్రజా మహీ మహింద్ సమ ప్రవిత్ కదా సదా శివం భజామ్యహం ఇమం హి నిత్యమేవముత్తముత్తముత్తముత్తవం పఠన్ స్మరన్ రుబన్ నరో విసూదమేతి సమ్.